సారేగామా వన్ టూ త్రీ ఫోర్ సారేగామా సారేగా సారేమా మంగారేసా సారేగామా సారేగా సారేమా మంగారేసా మంగారేసా మంగారేసా మంగారేసా మంగారేసా.